నమోస్తుతే అనే ఒక భక్తి శాంతి దైవానుగ్రహాల కోసం చేసే ఒక హృదయపూర్వకమైన ప్రార్థన. మహాలక్ష్మీదేవి కరుణను ఐశ్వర్యాన్ని మంగళప్రదాయమైన ఆశీషులను మనకి అమ్మ కరుణించిని అని కోరికొంటూ లెట్ అస్ స్టార్ట్ దిస్ ఎడిషన్ ఆఫ్ సంగీత నిలయము విత్ శ్రీ వరలక్ష్మి నమస్తుభ్యం.

Welcome back to Lotus FM. That was our feature one. And in today's edition, we featured the magic word of the day, prasaram, means broadcasting. Like I told you before, this will be on our podcast page. All you need to do is log on to www.lotusfm.co.za, click on the podcast tab, and bingo, the lesson will be right there for your listening pleasure. Well, getting into the folk song, the folk genre of music, in Tandanga Pata, Manasilo ఒక చిన్న అందాన్ని ప్రేమతో ప్రపంచానికి కొత్త రంగుల ద్వారా ఎలా వివరించాలి అనే ఒక పాట ఇది. ప్రకృతి అందాలను ఉపమానలుగా తీసుకుంటూ ప్రేమలో మునిగిపోయే హృదయానికి ఒక ఉల్లాసాన్ని తెచ్చే ఈ గీతం మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆఫ్ కోర్స్ ఇన్ తందంగా ఇస్ ఎ డిలైట్ఫుల్ మెలడీ, ఎ ఫోక్ మెలడీ ఫ్రమ్ ద తెలుగు ఫిల్మ్ గుడ్ లక్ Sakhi, right here for you on the airwaves of Lotus FM.

వెల్కమ్ బ్యాక్. సంగీత నిలయంలోకి మరొకసారి ఆదరమైన స్వాగతము. భక్తి భావం, తెలుగు సంస్కృతి, సంగీత సౌరభం కలిసి ఈ అందమైన ప్రయాణంలో మళ్ళీ మీతో కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. వెల్కమ్ బ్యాక్ టు సంగీత నిలయము, ద బ్యూటీ ఆఫ్ డివోషన్, కల్చర్ అండ్ మ్యూజిక్ ఇంక్లూడింగ్ లాంగ్వేజ్ కంటిన్యూ టు ఇన్స్పైర్ అండ్ కనెక్ట్ అస్ లోటస్ ఎఫ్ఎం and yourself. Well, that is what we do here week after week. It's time now to take you through a local artist, manasthaniya kalavidulu. ఈ రోజు మీరు వినపోతూ ఉండే పాట నా తొలి ప్రేమ, ఇన్ ద వాయిస్ ఆఫ్ రాజేంద్ర మురళి అండ్ లిరిక్స్ బై ఏఎం పిళ్ళై.

0: Toli Prema means my first love, and singing this particular local melody was Rajendra Murli. What a soulful voice there, isn't it? How did you feel about that song? Let me know, 071-613-7803, while you stay tuned to Sangeeta Nalemu on the airwaves of Lotus FM.
1: Share the experience.
0: Welcome back, taking you down memory lane, presenting to you our old classic buster on Sangeeta Nalemu. Ee roju manchi roju ane oka paata jeevitamlo chirasmaraniyamaina aananda kshanalanu mariyu mukhyanga vivaha bandhanam yokka madhuryani ento hridayanga mee kosam teeskostunanu. నవ్వులు ఆశలు కొత్త ఆరంభాల ఉత్సాహాన్ని సులభమైన పదాలతో మధురమైన స్వరాలతో శ్రోతల హృదయాలకు ఆహ్లాదకరమైన ఒక పాట ఇది. ఈరోజు మంచి రోజు ఫ్రమ్ ద మూవీ ప్రేమ లేఖలు, రైట్ హియర్ ఫర్ యూ ఆన్ లోటస్ ఎఫ్ఎం.

0: అందరికీ ఆదరమైన స్వాగతము. ఇది సంగీత నిలయమని తెలుగు భాషా కార్యక్రమం. అఫ్ కోర్స్ ఇది మన లోటస్ ఎఫ్ఎం అంతర్తరంగాల ద్వారా మీ ఇంటికి మీ హృదయానికి ఆనందం తీసుకురాని అనే ఉద్దేశంతో ప్రస్తుత పడించే తెలుగు భాష కార్యక్రమం. వెల్కమ్ వన్ అండ్ ఆల్. టైమ్ నౌ టు లిసన్ టు ద ట్రెండింగ్ track of the day, and thereafter I will get to some of the messages that have come through and an important iStudford announcement as well. So stay tuned for the trending song and all of that right here on Lotus FM. But first up, the Telugu trending song. Let me know your thoughts after you listen to this, and I'll explain to you why this song is trending.
1: Arjun, next 2 weeks now I can be myself, you know. Okay, rape kaludam. See you. Bye.